చిదంబరే చెన్న మల్లికార్జున దేవకేళయ్యా ఈ లోకదోడ ఉట్టిన బలిక సుప్తి నిండిగల బందడే.